బద్ధాంజలి ప్రవిలసన్ నిజ శీర్షదేశా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. భాటీషు దేవి ఖగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా స్వస్వాధికార మహిమాధికమర్థయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యేందు భౌమ బుధ వాక్పరి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధాన

సచిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే కాంతా కుజాంబుర్గ కుడ్మ

లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియస్సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టా.

శ్రయంతి తవ వెంకట సుప్రభాతం. బ్రహ్మాదయసురవరా సమహర్షయస్తే సంతస్సనందన ముఖాస్తవ యోగివర్యా ధామాంతికే తవ హి మంగళ వస్తుహస్తా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. లక్ష్మీనివాస నిరవద్య

శతకోటి వృతస్మర కోటి సమాత్ ప్రతివల్లవికాభిమతా సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమే

క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అజ్ఞానినా మయా దోషాణ శేషాం విహితాంధరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేష

నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ఆనూపురార్బిద సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభ గరౌ సమ